బులంగ శీతులు హే బులంగ బులంగ బోరి అగో హిర మా ఫెర అగో హాగా హరిహం అగో హిర మా ఫెర అగో హాగా ఫుర్ఫుర్ అగో హిర మా ఫెర అగో సాఫరి బోరో అగో హిర మా ఫెరా